0: దిస్ షో వాస్ బ్రాట్ టు యు బై టికెట్ వాలా.
1: నో నేషన్ కెన్ రైజ్ టు ది హైట్ ఆఫ్ గ్లోరీ అన్లెస్ యువర్ విమెన్ ఆర్ సైడ్ బై సైడ్ విత్ యు. దిస్ ఇస్ నతాషా ఎజాజ్, యు ఆర్ లిస్నింగ్ టు సిటీ ఎఫ్ఎం 89. A very happy Independence Day.

0: దిస్ షో ఇస్ బ్రాట్ టు యు బై జాజ్. దిస్ షో ఇస్ బ్రాట్ టు యు బై AEO పాకిస్తాన్.
1: पैसे खर्च हो तो रिवॉर्ड तो बनता है. जैज कैश से सिर्फ 99 रुपए में रिवॉर्ड हब सब्सक्राइब करें, चैलेंजेस कंप्लीट करके अपना लेवल अपग्रेड करें और जीतें शानदार प्राइजेस. तो देर किस बात की, हर चैलेंज को एक्साइटिंग रिवॉर्ड में बदलने के लिए जैज कैश है ना.
2: Avail flat 25% and 40% off at the Diners Grand Azadi Celebration from 29th July. Hurry up and visit store now or shop online at diners.com.pk. Terms and conditions apply.
3: Easy Paisa laya shandar offer. Abhi service se naye shoes khareede aur Easy Paisa QR se payment karke.